మూలధారి భస్మధారి కాలవైరి శ్రీపురారి ప్రీతి తోరి బలికసారి నిన్న లీల మెత్త తోరి హర మూలధారి భస్మధారి కాలవైరి శ్రీపురారి ప్రీతి తోరి బలికసారి నిన్న లీల మెత్త తోరి ನಮ್ಮ ಬಾಳನ್ನು ಬಂಗಾರ ಮಾಡಯ್ಯ ಶಿವನೇ ನಮಗೆಲ್ಲ ನೀ ಮೋಕ್ಷ ನೀಡಯ್ಯ.